యతూతని యొక్కరి గారు యతూతనియే తూతనియే నా డీజే తేకా వైన సిరివనా.